ఆదిత్యోలోచనే పాతు శృతిం పాతు దివాకరః ఘ్రాణం పాతు సదా భానుః ముఖం పాతు సదా రవిః జిహ్వ

ప్రతిశాపతిః పాదౌ పాతు దినమణి పాతు మిత్రోఖిలం వపుః ఆదిత్య కవచం పుణ్యం అభేద్య వచ్చ సన్నిభం సర్వ రోగ భయాదిభ్యో ముచ్యతే నాత్ర సంశయః.

శ్రీ విచిత్ర వీర హనుమన్ మారామంత్రస్య శ్రీరామచంద్రో భగవాన్ ఋషి అనుష్టుప ఛందః శ్రీ విచిత్ర వీర హనుమాన్ దేవత మమావీష్ట సిద్ధ్యరథి మారామంత్ర జపే వినియోగాః అధకరణ్యాసః ఓం నాం నముష్టాభ్యాం నమః ఓం రీం గర్జనీభ్యాం నమః ఓం రూం మధ్యమాభ్యాం నమః ఓం రీం అనామికాభ్యాం నమః ఓం రౌం కనిష్టికాభ్యాం నమః.

0: శ్రీజ్వరకుండలమాంజనేయం ఓం నమో భగవతి విచిత్రవీర హనుమతే ప్రళయకారాణ ప్రభాస్వరత్కృతాపవత్రదేహాయ అంజనీ గర్భసంభూతాయ ప్రకర విక్రమ వీర దైత్య దానవయక్షరాక్షసు గ్రహబంధనాయ భూతగ్రహ ప్రీతగ్రహ పిశాచి గ్రహ శాకినీ గ్రహ దాకినీ గ్రహ కాకినీ గ్రహ తామినీ గ్రహ బ్రహ్మగ్రహ బ్రహ్మరాక్షస గ్రహ చోరగ్రహ బంధనాయ ఆగచ్చాగచ్చ ఆవేశయావేశయ సమృదయం ప్రవేశయ ప్రవేశయ స్ఫుర స్ఫుర ప్రస్ఫుర ప్రస్ఫుర సత్యం కథయ కథయ వ్యాగముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ రాజముఖం బంధయ బంధయ సభాముఖం బంధయ బంధయ శత్రుముఖం బంధయ బంధయ సర్వముఖం బంధయ బంధయ లంకా ప్రసాద భంజన సర్వజనం మే వశమానయ వశమానయ శ్రీం క్లీం క్లీం శ్రీం సర్వానాకర్షయ ఆకర్షయ శత్రూన్ మాపయ మాపయ మారయ మారయ చూర్ణయ చూర్ణయ ఖే ఖే ఖే శ్రీరామచంద్రాజ్ఞయ ప్రగయా మమ కార్య సిద్ధి కురు కురు మమ శత్రూన్ భస్మి కురు కురు స్వాహా ఓం రాం రీం రోం రైం రోం రా శ్రీ విచిత్ర వీర హనుమతే మమ సర్వ శత్రూన్ భస్మి కురు కురు హర హర ఓం స్వాహా ఏకాదశ శతవారం కృత్వా సర్వ శత్రూన్ వశమానయతి నాణ్యథా ఇది ఇది శ్రీ విచిత్ర వీర హనుమన్ మాలా మంత్రా సంపూర్ణం.
1: జయ జయ వృషభానందిని రమణీ శిరోమణి రాధికే జయ.